0: ట్యూన్ ఇన్ ఎనీవేర్ రేడియోమన్ భవన్ 90.8 FM ఆల్వేస్ హార్ట్ టచింగ్.
1: जाने कहां मेरा जिगर गया जी, अभी अभी यहीं था किधर गया जी.